అని మనకు మనస్సుని తనకు తాను గురుగిరిం నివాజీ ఆప్ జీ దాజ కీర్తన కదే హమే ఆస్వద్ బెటా జరు సుదృ సచ్చ పాశా జీ మహారాజ జినా జినా మై పావులు సుదృ బెటా జరు సుదృ సచ్చ పాశా జీ మహారాజ జీ సబ్నా దిల్ కిలా ఉని చడ్ది కిలా బక్సనే గురు నానక్ నామ చడ్ది కిలా తరే పాణ సుబద్ద సంత జనా మిల్ హర జస్